0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వాంసక నామేన ఫలయౌ
1: వెక్కే నామా కత్తిదా వెతిరేబే
0: ఈ హమలాకే తియాలే హమా తిరి
1: వెతిరేబే దే దేన వాస్తిదా హల్లెలూయా
0: ఇతెలియా మలా మాతి హనా హేలే కేతి లిహా మేలే అమా తిలియాలే ఓబన సుతి వేవా స్వామిన్ వాస్ ఓబాన్ సి ఉదావు కరన్నే కినే కనాట

స్థానములసిన శుద్ధ దేవదూతి అన్న మహాపాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్నసిట సదాకాలే సదాకాలేట మహిమేమేవ సీలు స్వర్గముల వెనవాసే కర్ణ శుద్ధ దేవదూతి అన్న ఉపహంసే శుద్ధై శుద్ధ అయి కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరణోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెనవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసక్త దశ దహసత్వర దశ దహసక్తవన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి